ప్రతిసర్యాయ చ సోభ్యాయ సోభ్యాయ చ ప్రతిసర్యాయ చ ప్రతిసర్యాయ ప్రతిసర్యాయ చ చ ప్రతిసర్యాయ చ చ ప్రతిసర్యాయ చ చ ప్రతిసర్యాయ చ ప్రతిసర్యాయ చ ప్రతిసర్యాయ